అగ్నే శుంభతానరో నర శుంభత శుంభతానరః నర ఇతి నరః తాగాయత్రేషు గాయత్రేషు తాగాయత్రేషు గాయత గాయత్రేషు గాయత గాయత గాయత్రేషు గాయత్రేషు గాయత గాయతేతి గాయత తా మిత్రస్య మిత్రస్య తాతా మిత్రస్య ప్రశస్తయే మిత్రస్య ప్రశస్తయే ప్రశస్తయే మిత్రస్య మిత్రస్య ప్రశస్తయ ఇంద్రాగ్ని ప్రశస్తయ ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ప్రశస్తయే ప్రశస్తయ ఇంద్రాగ్ని తా ప్రశస్తయ ఇతి ప్రశస్తయే.

హవామహే హవామహ ఇతి హవామహే సోమపా సోమపీతయే సోమపీతయే సోమపా సోమపా సోమపీతయే సోమపేతి సోమపా సోమపీతయ ఇతి సోమపీతయే ఉగ్రాసంతా సంతోగ్రోగ్రాసంతా హవామహే సంతా హవామహే హవామహే సంతా సంతా హవామహ ఉపా హవామహ ఉపోప హవామహే హవామహ ఉపేదం ఉపేదమిదముపోపేదం సవనం ఇదం సవనం సవనమిదమిదం సవనం సుతం సవనం సుతం సుతం సవనం సవనం సుతం సుతమితి సుతం.